అవసర అవసరమానం డైరీనే దరావుడి ఆమె మొబైల్ కి తస్వీర్ వేస్తారు. సయీదా, సనాదా, సిద్రా, ఓకే జనాబ్, వసర వసరా మర్ద హజరా తో కిజి. సారీ అరీషా వరీషా దాప ఫీమేల్ కిరిజి దాప మర్ద కిని దిఖా కుల్ నబీ షాలా లారే దారి ఉస్మాన్ లారే కమర్ జమాన్ లారే.